గణపతి గణేష భగవానికి, ఉమాపతి మహాదేవకి, బృందావన్ బిహారీలాలకి, సత్య సనాతన ధర్మకి, సార్కి రంగు వచ్చ కల్పంచుకి జయ జయ సీతారాం.